కుటుంబ జన్మది ప్యాసి ఉండే షోర్ ఐ కెన్ సే కేర్ ఎనీమోర్ ఐ యామ్ జస్ట్ గెటింగ్ స్టార్టెడ్ అగ్గే పూరా మేరా దౌర్